హరిబ్రహ్మేంద్ర సేవిత హయారూఢా సేవితాంఘ్రి హయమేధ సమర్చిత హర్యక్షవాహర హంసవాహర హతదానవ హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభో తుంగకుత